కాళంక కుంతలే ఔరమ్మా కమల కుసుమ చంపకే నమ్మా గౌరా ఔ కానరా కళ్యాణా అష్టపుత్ర దీపక కే జానా సబ మిల శ్రీ రాఘవ గావే పంచౌ సంగ బరంగన లావే బైరారి కర్ణాటి తరి గౌరీ గావే ఆసావరి.